0: గారె గారె
1: ఏ గరబడదే
0: గారె గారె
1: ఏ సూర బదలది
0: గారె గారె
1: ఏ అమ్మక పట్టాక
0: గారె గారె
1: ఏ సూర కిదరది ఏ సూర ఇన్నాయా ఇదు ఏ ఏక చతుర నార అమ చోడగనేది
2: ఏక చతుర నార అమ్మ పకడకర